0: ఇండిగాడ్ దివ్య ఎఫ్ఎం వాకి కన్నులాఫ్ఎం దివ్య నాయకు
1: with the 1 MHz, TVFM.

ఎవరేం బోలంబా ఖియమం వే ఇస్లాం విగన్ తిమం కలేగ ఫానుగ అరిహంగ్ ఔమగ కురీగా ఎకమనాగ తహ్తు తిమం కలేగ ఫానుగ అరిహ గెనస్దేని తియబా మీహుంగ తెరేం ఖాక్ వైజే.

0: దివ్యహీన్ నాయకు.
1: నువ్వు దిహ ఎకెమ్ మెగాహర్ట్స్ దివ్యహీ ఎఫ్ఎం.